0: அண்ணா
1: சென்னையா
0: பல்லாள்ரேடா தகுது பக்குது பாத்தரியா
1: அந்த
0: நீதி நியமன மாத்த பண்டா ஆண்டா பல்லாள்ரு நின்ன பாத்திரனு கேனுஜரு அர்ண சலனைய சாதிச வந்துள்ளரு
1: தர கடப்பற தயாரா பேரு
0: ஆண்ட ஒஞ்சி விஷயா
1: தானே
0: நம்ம அப்பைக்கு கொர்த்தின பாத்திரண்டத்தான் அவனி இப்பொருத்துடு கேன்லா ஒக்க பத்தனவு பாரு அவனி எதிர் சவர தயாராது உந்துகையா
1: உந்துல அமசரமல் பொடிச்சி பல்லாள்ரே
2: தயாரானா
1: ఈర్కొర్పల శిక్షకు యాను తయారావడి
2: ఒక నోరవలే
1: పెద్దినప్పనే బాలగీస కొర్పల్డా బేలియే లక్కదపోదు బులెన తిన్పుండ తలిపునకులి లోకుడు ఏరులేరు బల్లాడ్రే ఆండా కొంచెం పాతర ఇరడానికి ఎండునువే ఈర్న కారుగు కరియ కాటీర్ద ముళ్ళు కంతిన పొర్తుడు మర్దు కొరియలు పనుపునెడుదు ఎంకల్న అప్పెనమిత్తు అభిమానుడు ప్రీతిడు ఇరు సమ్మనమల్తరగే ఆ పొర్తుగు ఎంకల అప్పె దింజిన బంజినారొంజి పాతర కేంది తిరిగత్తే ఇనిత్త మర్యాది మాత సందును ననమిత్తు ఎన్న బంజిడు కొడిపున బాలగదాన గతి కేండి నేను కొరువే
2: అందిరు కేళంద బాచాతనెత్తంది ఇని ముట్ట కోటి జనేరు కేన్నెను కొర్పు జనేన నాలైడు పంత జత్త
1: కేనుడు ఉందండి ఎంకలకు దానెండ్ల కుందేలు పొడతే ఇని ముట్ట ఈర్న మోకెడుబులైన ఎంకలకు కొరత ఉండాతుజి ఇనిలా ఎంకలకు కొరత వత్తనుంది కేనునత్తు ఎంకులు సైతండలా ఈర్న నాలైద పాతెర ఉరియోడు ఐక్కు సలాది కేనుబే బల్లాలరే బూడుద ఎదురుడిత్తున బాకి మారద నాలుపు డెట్టిత్తున గెంద తారిద కట్టపుని కొరువరే
2: ఓటియే ఓ మానవతి పొన్నగు ముండడు కుంకుమద బొట్టు తిందక కంబలద కట్టమని అయినొంజి బుడప్ప బేతగేను
1: బల్లాల్రే ఈర్న కైటుండు పట్టద కత్తి కొరువరే
2: ముందు తారి మూర్ణ ముర్తద కత్తి నెలతన
1: చిన్నయా
0: అన్నా
1: యానకేండి నేను కొర్పుజీంది పండేరా తంబే
0: అండ యానకేండి తూపే
1: కేన్
0: బల్లాల్రే అన్నే కేండి నేను కొర్పుజీంది పండరు యానుంజి కేనులెత్తి అరమనత ఎదురుత్తి నంచిన రాణి అబ్బెలు తిరుగున పూత తోటను పుడుతుకొరలే
2: పడుమాట సబెట్టు చేరుతున్న మోంతో జవలేరు చెన్నైన పెదంద పాత్రను కేండలత్త అరమన ఎదుపుల పొన్నగు పూత తోట తిగడు సెరగీత లెక్క అవగ పడుమలిత పట్ట దబ్బెన తిగలిగి కైపారదు ఇంబే బలత్కారమంత లెక్కడు నానే మని పనుకుల పత్తు జన లక్కదు బలే కోర్చనేరును కట్టుబడలే కట్టుబడలే
0: ఏ అల్ప కట్టేరా ఎంకలైన కట్టునాత్ తంకై తలకులు సబెడిద లక్కదు బరడిగ తుక బరడియా
1: చెన్నయా
0: అన్నా
1: నమను కట్టరే ఏర్ లక్కు ఏరియా
0: హా
1: కట్టునకులు లక్కులే
0: హా
1: ఈంచ పండడలా లక్కు చేరు దాయే
0: దాయగు
1: నమ్మ తిగలిద తంకోగు పొడిదత్తు కోటి చెన్నయ్యరు న్యాయవాదిలు ఉందు తెరిదు
0: హా
1: నమ్మ మిత్తద అభిమానుడు ఏర్ల లక్కది చేరు
0: సత్య
1: అండ నన నమ మూలుంతున సరియత్తు పండిన పాతెర అరసుల గిజ్జిందాండు నమ సత్యగు తర తగ్గ అండల అరసులు సత్యను పాలిపు చేరునానగా సత్యదాంతనమన్నడు ఉంది క్షణ నమ ఉంతుల్యా
0: ఉంతెర్రే వల్లి
1: ఐక సలాదు ఈ బూడును ఈ చావడిని బుడ్దు ఇనికే నమ ముల్తు పిదర్దు పోడు పోయిన నమ వా కారణుగుల పర్మలకి పిర తిరుగుదు బరయ ఒంజి వేళ నమ పర్మలకి తిరుగుదు బరుడుందాండ అల్లమలే సుల్లమలే ఉంజావుడు నెక్కిదడిట్టు ఆటావుడు తుంబదడిట్టు కూటావుడు బొల్లయ్యలిట్టు ముర్కొడు పుచ్చగి కొంబు బరుడు ఆనెత్తంది ఐకుదుంబు పిర పర్మలేద చావడిగి నమ బరయ నమ పిదడుదు పోయిన గుర్తుగు ఓదిగద కమ్మగొంజి గడిపాడు
0: గడిపాడు.

0: చెన్నయ్య అన్నా, పుట్టదు బలైన ఊరుడు జత్తదు పోడుందాండ. మనసుగా పన వేనయ్యతుంది నంక అనుభవకు బత్తనత్త.
1: సత్యని
0: పర్మలేద చావడిని జత్తదు బన్నగనమ్మ కడకన్నుడు కొడినీరు జత్తనుడు ఆండల బెరిపాడు బత్తనకులు మన బంజిపాడు పొగ్గరజ్జి పంపున నిర్ధారుడు నమ్మ బన్నగా సాదిడు తిక్కినత్త నీర కట్టే అల్పైతున జోయిసెరు నమ్మ విచారుడు భవిష్యను పండిరత్త.
1: సత్య
0: నంకు పగినకులు ఏరులేరు వా జాగ నంకు సురక్షిత దీని మాట పండేరు. పుట్టిన ఊరు బుడు అయ్యనూరు సేరుడు ఇంచోంచి పాతెరారు పండేరు. అయితే అర్థయించిన నావు ననకు గొత్తావు నమ్మను పెద్దినప్పె పండిన పరకే కెమ్మలెత బెమ్మెరగి ఉండుగే బాకీ అంచాదు ఆ పరకెను సందాదు నమ్మ దుంబత్తత్త బన్నగ బంటమలెడు దానే అండి.

0: అక్కా ఎంకులే ఆ నతదృష్ట జోకులు
1: అందక్క
0: అమరు బాలేలు కోటి చెన్నయ్యి
2: దానే సుల్లు పండిపారు అప్పులు పొంజ వర్తి అప్పులుందు దానే మోసవాళ్ళు పోరు దానే
0: అత్తే అత్త
2: బక్క
0: సత్యద పాతెర అందు ఆ ఎంకులను అప్పైన కళ వండి నడుదు బక్క బల్లాళ్ళు మోకిడు ఎంకులని తాంకిరు ఎంకులు అల్ప బులైన కులందు ఈ పాతెర సత్య
1: ఎటైనా బజిల్ బంధంగా తింతన శరీర అక్క నీకు గొత్తుంచావు
2: అంద సత్యనే పాతెర జోకులే నీకులే నీ దమ్ముట తూపిన భాగ్యం ఇంక దాంతే పండు ఇని ఆండలు తుయ్యత్త సంతోషండు భలే ఉలాయి భలే నీకుల ఎంచిన బోడు అవేను కొరకు
1: అక్క ఊళ్ళొంచి కట్టద పుంజండత్త అవేనే గజిమోల్ పొడి
2: నిన్న బావిరు దాని మల్పెరు గొత్తు
3: ఓ దాని మల్పు అవులాయి
2: కొంత మెల్ల పాతెర్లో
3: ఇండేవల్
2: దాయ
3: కొంచెం నీరు దయా నేను కారుతులాగే
2: ఇలా కారు దానండి
3: పెట్టాయిన తమరాడి
2: ఏంచ
3: రెండు జన జవనీరుగులు ఇంకా
2: అందే
3: అంది సామ గట్టి ఎత్తాయి
2: ఏరగి
3: అక్కలి
2: సుల్లు అనిపరా
3: అందియా
2: అంద
3: అందు
2: గట్టిల్లో
3: గట్టి ఆ ఏం మింది పండ్రని
2: పాడు
3: నిక్కు బేజారెత్త
2: బక్క
3: అంచ ఎత్తైన పెట్టుడు ఓడే ఎత్తి రదన్న చూరు కారు అడిగి బూర్ను అవు అడిగి మగ్గరుండదు ఆ సావ
2: అంది
3: అట
2: అందు
3: చూరు బెచ్చిగిరి శాఖ
2: కొరకు
0: జనందు బావా
3: బావే
0: అంది
3: అవులు
0: అంది
3: షాదిడు
0: తిక్కిని
3: అంది
0: వేనా
3: పన్నుడిచి
2: బావా దానే బావా
3: బావా
0: ఎంచా
3: చూరు ఇంచి కేపికొరులే అవి ఎక్కడదా గుట్టు
0: పుట్టుకుని
3: పరమ సత్త
0: అందు
3: ఆ కారు జారిన ఆని
0: బూరుజా
3: అవు ఆలిన బైక్ దాయపడును నమ్మవులాయి మరి అది వరితురుడు
0: కస్తూరిని గాలి దగ్గర
3: దాయకొరుపును బావా నీకులేను తూడు పండదు నీకుల మెగిది ఏతో సమయం దించుంది దేవేరి నీకు ఆ యోగును నమ్మ పాలుగు కొరియరు నాన్న ఎంకులే జోకులు బాలి ఏర్లజ్జి బావా నీకులేరు అడ్డు జన జోకులు లెక్కల మంచి ననకాడి లెక్కల అవుతుంది ఈ ఇల్లును సుధారుతుంది కట్ట కాలుగు ఇంకలేను కాతుంది బత్తారడి అవాతే
0: ఐకీరు తరబెచ్చమల్ పొడుచు ఇంకలకి జవనాదిగండు
3: ఆవిడ
0: తిగలబులేదుండు
3: ఆవిడ
0: బెన్ని బెన్పున బెల్ల ఎన్న మృతద బెల్ల చెన్నై మల్పు నీకులు ఇరువేర్ల కుల్లుదే తిందండా
3: వీరు
0: మృతే పోయినారు ఈతి వర్తం అల్పన
3: దాని మల్పును
0: వీరు పన్నా ఎంకల వనసాండు
3: వనసాయినే భారీ అడ్డాండు ఆలు ఎన్న బుడద్ది ఉల్లాలత్త ఆలు బిన్నేరు పన్నండ ఆని అలగి కుల్లరే పురుషతే ఇప్పుజి
0: భారీ పొరలుదని కజిప్పు మల్దాను
3: మల్లెత్ ముందు కజిప్పు ఎంచింది అది బసలే మల్దానయా
0: బసలే కోరిన భోజంకిని
3: వాప్ప కోరిన నికులు కొండత్తారా
0: ముల్తేనే
3: కోరి పండగ కోరిది అట్టాడు పతం బత్తారా ఎల్లి హండ్లోని కోరి అడొచ్చా ఇన్ని అయినట్టేడ్డి అయ్యా
0: బావా ఉంది కలస
3: ఓ
0: ఇంకలకి బల్లాలి నుంచి బేటి మాలిపోవడి
3: ఎల్లేనే కాండే
4: ఇదివరకి కోటి చెన్నయ్య తుళు యక్షగానద మొదలనే కంతు కేళితిరి ప్రసంగ రచని అనంతరామ బంగాడి ఇను ముందిన కంతు నాళి యక్షగానద ప్రసారదల్లి ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.

0: నీతో పేపర్ ఉండు.
1: పేపర్ ఏమన్నా గేట్ లెవెల్ పాటలో నాయ వంతరాలు అలే ఈ నాయ వంతరాలే ఇదే కన్నడ పేపర్ కన్నడ ఓదరు ఓదరాలి
2: పేపర్ ఓదరు
1: ఒకరే
2: శాంతప పండితే నమ్మ నాటకద ఫోటో పడుతుంది ఎన్ను పేపర్ ఫోటో పడుతుంది
1: ఇదే శాంతప నిక్కల ఫోటో పాడడం అంతేనా ఎన్నో నేను ఫోటో పాడిన దాని స్టేజింగ్ ఇచ్చారే ఎంత నాటకం అంటుంది
2: ఓ ఇది మళ్ళీ నానా పాటేకర నిన్న ఫోటో పాడేది నీకు ఎల్లుంది డైలాగ్ పడిన పడిపించి ఎన్ని నయా పైసీ నా ఇంకేమో
0: నేను
1: కాదు మమ్మీ
0: దూరా
1: దేవస్థానం పెద్దండి మమ్మీ
0: దేవస్థానం
1: అందు
0: దేవస్థానకు ఈ ఒరియ పండయో ఆల్దే బొబిని

0: ఆటగా ఉండి అందరితో ఊరుకుపోప యావ నికల బంజారా
1: అన్నత మాతెల్లా పోయారత ననకి మూడు దాలు తొందరేసి ననకి ఏటు కాసుబోడు ఆత కాసుకొని ఆరు బ్లాంక్ చెక్ కొడితే ఏటు కాసు డ్రామా అనుకో ఆతని డ్రామా అనుకోని అన్న కొంచి పాత్ర పనిపా ఏబి కొరత కేను నమ్మడ కేనందే పత్తిన ఈ సంపత్తు నమ్మ కై పుడుతు పిదై పోనగా అవు నమ్మడ అలా పండుగ పోకొచ్చు అవు చూరు నెంపు పడి నిన్న
2: ఏంక ఏ ఉపదేశం అగతేజీ పోదాండ ఈ రేట్లో పోదీ.

0: పాత్ర నింపుదిలా మాలిని. నిన్న ఉడలడ మనుషత్వకు బిలైతిరి నన్న మాత్ర నినడ ఉప్పున కాసుకు బిలేబరు. ఇది నాన్న అవు కాసత్ కాలి కాకజిద కట్టవు మోరద అంతిన ముక్క నెనపదిలావా
1: బర్పాయ. మమ్మీ డాడీ ఫోన్ మమ్మీ.

0: அண்ணா
1: சென்னையா
0: பல்லாள்ரேடா தகுது பக்குது பாத்தரியா
1: அந்த
0: நீதி நியமன மாத்த பண்டா ஆண்டா பல்லாள்ரு நின்ன பாத்திரனு கேனுஜரு அர்ண சலனைய சாதிச வந்துள்ளரு
1: தர கடப்பற தயாராப்பே
0: ஆண்ட ஒஞ்சி விஷயா
1: தானே
0: நம்ம அப்பைக்கு கொர்த்தின பாத்திரண்டத்தான் அவனை இப்பொருத்துடு கேன்லா ஒக்க பத்தனவு பாரு அவனை எதிர் சாகர தயாராது உந்துகையா
1: உந்துல அமசரமல் பிடிச்சி பல்லாள்ரே
2: தயாரானா
1: ఈర్కొర్పుల శిక్షకు యాను తయారావడి పెద్దినప్పనే బాలగి సకొర్పల్డా బేలియే లక్కదు పోదు బులేన తిన్పుండ తలిపున కులి లోకుడు ఏరులేరు బల్లాడ్రే అండా కొంచెం పాతరే ఇరడానికి ఎండునువే ఈర్న కారుగు కరియకాటీర్ద ముళ్ళు కంతిన పొర్తుడు మర్దు కొరియలు పనుపునెడుదు ఎంకల్ అప్పెనమిత్తు అభిమానుడు ప్రీతిడు ఇరు సమ్మనమల్ తరిగే ఆ పొర్తుగు ఎంకల్ అప్పె దింజిన బంజినారొంజి పాతెర కెండి తిరిగతే ఇనిత్త మర్యాది మాత సందు ననమిత్తు ఎన్న బంజిడు కొడిపున బాలగుదానే గతి కేండి నేను కొరువే అందీరు
2: పండు కేళందే బాక్యాతనెత్తందే ఇని ముట్టా కోటి జనేరు కేండిను కొర్పు జీనిన నాలైడు పంత జత్త
1: కేనడు ఉందండి ఎంకలకు దాని కుందేలు పొడత్తి ఇనిముట్ట ఈర్న మోకెడు పోయిన ఎంకలకు కొరత ఉండాతుజి ఇనిలా ఎంకలకు కొరత వత్తనుంది కేనునత్తు ఎంకులు సైతండలా ఈర్న నాలైద పాతెర ఒరియోడు ఐక్ సలాదు కేనుబే బల్లాల్రే బూడుద ఎదురుడిత్తున బాకి మారద నాలుపు డట్టిత్తున గెందతారిద కట్టపుని కొరువరే
2: ఓటియే
1: ఓ
2: మానవతి పొన్నగు ముండడు కుంకుమద బొట్టు తిందక కంబలద కట్టమని అయినొంజి బుడప్ప బేతగేను
1: బల్లాల్రే ఈర్న కైటుండు పట్టద కత్తి కొరువరే అయిన
2: ముందు తారి మూర్ణ మూర్తద కత్తి నెనతన
1: చిన్నయా
0: అన్నా
1: యానకేండి నేను కొర్పు జీంది పండేరా తంబే
0: అండ యాన

0: చెన్నయ్య అన్నా, పుట్టదు బలైన ఊరడదు జత్తదు పోడుందాండ. మనసుగాపన వేనయ్యతుంది నంక అనుభవకు బత్తనత్త.
1: సత్యని
0: పర్మలెద చావడిన జత్తదు బన్నగనమ్మ కడకన్నది కొడినీరు జత్తనది. ఆండల బెరిపాడుద బత్తనకులు మన బంజిపాడుదు పొగ్గరజ్జీ పంపున నిర్ధారుడు నమ్మ బన్నగ. సాదిడు తిక్కినత్త నీరకట్టె అల్పైతున జోయిసెరు నమ్మ విచారుడు భవిష్యను పండిరత్త.
1: సత్య
0: నంకు పగినకులు ఏరులేరు వా జాగ నంకు సురక్షిత దీని మాట పండేరు. పుట్టిన ఊరు బుడు అయ్యనూరు సేరుడు ఇంచోంచి పాతెరారు పండేరు. అయితే అర్థయించిన నావు నననంకు గొత్తావు. నమ్మను పెద్దినప్పె పండిన పరకే కెమ్మలెత బెమ్మెరగి ఉండుగే బాకీ అంచాదు ఆ పరకెను సందాదు నమ్మ దుంబత్తత్త బన్నగ బంటమలెడు దానే అండి.

0: అన్నగా అన్నలో నేను మల్తన్ని ఇతనంచిన గజరక్క సేపు అనిపోయాను. ఆయన ఆయన కెరియనమా ఆయన సరి ఆయనంచిన శిక్షణ కొడతాడత్త నన్ను దుమ్ముపోయ్యా దుమ్ముపోయి
1: దుమ్ము బన్నగా ఇంకొంచెం ఆలోచన ఎప్పుడుంబే
0: దానే
1: బెమ్మెరగిన మా పరకెన సందాయ అప్ప పండిన పరకె భక్తిడు సందాయ మల్తలే కాండంది అండ నమ్మ అప్పే నమర్దు దుమ్ము పెద్దినాలు నమ్మ పలి వర్తి తలగత్త
0: అందుకే
1: అలే ముందువే పంజద ఊరుకు కొరుతున్నది పనపునకేందే అని
0: పనపున ఎలాకేంది
1: బతుది ఎత్తిన ఊర్ల పంజని
0: అందు
1: అండ అల్ప ఓలు దాని ఎందునకు తెలియంది
0: తెలియంది
1: నమ్మ భావనపు దారి పయ్య వైద్యం ఎందుకే
0: అందు
1: పయ్య వైద్యం తూవడుందండ ఆర్న ఇల్లు తిక్కొడుచా
0: అంచండ
1: తుకందువే సాదిడ దుమ్ము పోయి ఏరాండ్ల తిక్కండి అక్కడ కేనుగా
2: ఏరా రెడ్డి జన జవణిరిగి ఏనని కేణు బేరిగే ఈ ఊరు దక్కులత్తు పర ఊరు దక్కులు అవుల ఆయమ్మేంది పనుపును ఉంజి నరమని తోర్తి అనడా ఉంజి ఎదురుడు ఆయమ్మేంది పండి జనజ్జి అబ్బండ ముక్కలన బుల్లి ఊడి ముట్టదా ఏరు

0: అక్కా ఎంకులే ఆ నతదృష్ట జోకులు
1: అందక్క
0: అమరు బాలేలు కోటి చెన్నయ్య
1: దాని సుల్లు పండిపారా పొరుండు పొంజ వర్తి ఎప్పుడు దానే మోసవాళ్ళు పోరదానే
0: అత్తే అత్తే
1: బక్క
0: సత్యద పాతే రందు ఎంకుల అప్పైన కళవండి నడదు బక్క బల్లాళ్ళు మోకేడు ఎంకులని తాంకిరు ఎంకుల అల్ప బులైన కులందు ఈ పాతెర
1: సత్యం బజ్జీలు బంధంగా తింటున్న శరీర అక్క నీకు గుర్తుంచావు అంద సత్యనే పాతెరా జోకులే నీకులే నీ దమ్ముట తూపిన భాగ్యం దాంతే పండు ఈ అండలు తుయత్త సంతోషండు భలే ఉలాయి బల్లే నీకులే ఎంచిన బోడు అవేను కొరత
2: అక్క ఊళ్ళొంచి కట్టద పుంజండి అత్త అవేనే గజ్మాల్ పొడి
1: నిన్న బావిరు దాని మల్పేరు గుర్తు
3: దానిమల్ పోవులాయి
1: కొంత మెల్ల పాత్ర
3: ఇడేవల్లా